0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: తిరగడానికి

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One. Ram Leela, Rath Yatra, also have a darshan of 10 feet Durga Idol, Disco and Laser Dandiya, 25 plus Indian food booths,
7: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
6: Grand sponsor Sanjeev Gupta CPA, Platinum sponsor Realtor Lavanya Duvi, Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
8: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
9: TNC apply.
10: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్.

0: బిరుజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్దం పైగా నిత్య నూతనంగా ప్రజాదరణ పొందుతున్న ప్రముఖ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్. ఆ పాత్ర సృష్టికర్త ప్రముఖ ఆంగ్ల రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్. జీవనరేఖలు మూడవ భాగం ఈరోజు. 1859లో జన్మించి 1930లో మరణించిన 71 సంవత్సరాలు జీవించిన కోనన్ డోయల్ అనేక నవలలు, కథలు, నాటకాలు, వ్యాసాలు మొదలైన రచనలు చేసినప్పటికీ ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్ర షెర్లాక్ హోమ్స్ మాత్రమే. కోనన్ డోయల్ బాల్యంలో కష్టపడి చదువుకోవడం, రచయిత కావడం, షెర్లాక్ హోమ్స్ పాత్రను సృష్టించడం, ఆ పాత్ర ప్రాచుర్యం పొందడానికి 4 ఏళ్లు శ్రమపడితే ఆ పాత్ర అఖండ విజయం కోనన్ డోయల్కు ఇబ్బంది కలిగించడం, ఇలాంటి అనేక విశేషాలు గత 2 భాగాల్లో మాట్లాడుకున్నాం. తనకెంతో ఇష్టమైన చారిత్రక నవలా రచనను, ఇతర రచనలను షెర్లాక్ హోమ్స్ పాత్రకొచ్చిన పేరు ప్రఖ్యాతులు కమ్మేస్తుండడంతో 1893 డిసెంబర్లో ది ఫైనల్ ప్రాబ్లం అనే కథలో షెర్లాక్ హోమ్స్ పాత్రను అంతం చెయ్యడం, కాని పాఠకుల నుంచి, పత్రికల నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల మళ్లీ ఆ పాత్ర ప్రధాన కేంద్రంగా 8 ఏళ్ల తర్వాత 1901లో ద హౌండ్ ఆఫ్ భాస్కర్ విలేస్ నవల రాయడం. ఈ విశేషాలన్నీ తెలుసుకున్నాం. వ్యక్తిగత జీవితంలో భార్యకు క్షయవ్యాధి సోకడం, ఆమె ఆరోగ్యం గురించి కోనన్ డోయల్ వివిధ దేశాలకు పర్యటించడం, ఆయనకు జీన్ లెక్కీ అనే యువతితోటి పరిచయం, వారిద్దరి మధ్య ప్రేమ ప్లేటోనిక్ లవ్ కొనసాగుతుండడం, ఈ సమాచారం కూడా మాట్లాడుకున్నాం. 1903లో ఒక అమెరికన్ పత్రిక భారీ పారితోషికం ఇస్తాము అంటూ కోనన్ డోయల్ను సంప్రదించింది అన్న అంశం దగ్గర క్రిందటి 2వ భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 3వ భాగంలో తెలుసుకుందాం. ది హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లేస్ నవలను షెర్లాక్ హోమ్స్ బతికుండగా ఎప్పుడో జరిగిన కథ అని రాశాడు కదా కోనన్ డోయల్. ఇప్పుడు అంటే 1903లో సరికొత్త షెర్లాక్ హోమ్స్ కథలు రాయాలి అంటే అవన్నీ గతంలోనే జరిగినట్లు పాఠకుల్ని ఒప్పించడం చాలా కష్టం. అందుకని షెర్లాక్ హోమ్స్ పాత్రను బ్రతికించక తప్పలేదు. ఇప్పుడు మనం చూస్తున్న టీవీ సీరియల్స్లో పాత్రలు మాయమవ్వడం, మళ్లీ రావడం సాధారణమే కదా. కానీ 125 సంవత్సరాల క్రిందట అందున ప్రపంచమంతా అభిమానించే పాత్రను మళ్లీ బతికించిన కథ పేరు ది అడ్వెంచర్ ఆఫ్ ది ఎంప్టీ హౌస్. దీని కథాంశం ఏమిటంటే, లండన్లో రొనాల్డ్ ఆడ్యార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఆ కేసు పరిష్కరించడానికి షెర్లాక్ హోమ్స్ లేడు కాబట్టి డాక్టర్ వాట్సన్ రంగంలోకి దిగాడు. షెర్లాక్ హోమ్స్ బతికి ఉండి ఉంటే ఏం చేసేవాడు అని ఆలోచిస్తూ ఆ దిశగా పరిశోధన మొదలుపెట్టాడు డాక్టర్ వాట్సన్. ఒకరోజు తన ఆఫీసుకు వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఒక వృద్ధుడు ఢీకొట్టాడు డాక్టర్ వాట్సన్ను. ఆయనను అనుసరిస్తూ వెనకాలే అతని ఆఫీసుకెళ్లాడు ఆ వృద్ధుడు. డాక్టర్ వాట్సన్ ఆఫీసులోకెళ్లి మారువేషం తొలగించాడు. ఆశ్చర్యం, అతడు షెర్లాక్ హోమ్స్. 10 ఏళ్ల క్రిందట స్విట్జర్లాండ్లోని జలపాతం దగ్గర చనిపోయాడు అని అందరూ భావిస్తున్న తాను చనిపోలేదని, ఒక జపనీస్ మార్షల్ ఆర్ట్ని ఉపయోగించి ప్రొఫెసర్ మారియార్టీ నుంచి ఎలా తప్పించుకున్నాడో వివరంగా చెప్పాడు షెర్లాక్ హోమ్స్. ప్రొఫెసర్ మారియార్టీ అనుచరుల నుంచి తప్పించుకోవడానికి మారువేషాల్లో వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాను అని కూడా చెప్పాడు. ఇప్పుడు లండన్లో జరిగిన ఈ హత్య గురించి ఆ హత్య చేసింది ప్రొఫెసర్ మారియార్టీ అనుచరుడే అని తెలుసుకుని లండన్ వచ్చాను అని చెప్పాడు షెర్లాక్ హోమ్స్ డాక్టర్ వాట్సన్తో. షెర్లాక్ హోమ్స్ తనను పట్టించడానికి లండన్ వచ్చాడు అని హంతకుడు కల్నల్ మోరన్కి తెలుసు. ఆ విషయం షెర్లాక్ హోమ్స్కు కూడా తెలుసు. ఇక్కడ తన సిగ్నేచర్ ప్లాన్ వేశాడు షెర్లాక్ హోమ్స్. డాక్టర్ వాట్సన్తో కలిసి ఒక ఖాళీ ఇంట్లోకి వెళ్లారు రాత్రిపూట. ఆ ఎంటీ హౌస్ గుమ్మంలో నుంచి 221B ఇల్లు, అంటే షెర్లాక్ హోమ్స్ ఉండాల్సిన ఇల్లు కనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఈ ఎంటీ హౌస్ నుంచి చూస్తుంటే 221B కిటికీలో నుంచి దీపం వెలుతురులో షెర్లాక్ హోమ్స్ కనిపిస్తున్నాడు. డాక్టర్ వాట్సన్ ఆశ్చర్యపోయాడు. పక్కన షెర్లాక్ హోమ్స్ ఇక్కడుంటే ఎదురింటి కిటికీలో నుంచి ఎలా కనిపిస్తున్నాడు? అది మైనంతో చేసిన బొమ్మ అని, హంతకుణ్ణి ఆకర్షించడానికి అలా ఏర్పాటు చేశానని చెప్పాడు షెర్లాక్ హోమ్స్. ఆ చీకట్లో కాసేపటికి షెర్లాక్ హోమ్స్ని చంపడానికి 221B ఇంటికి వచ్చిన హంతకుణ్ణి చాకచక్యంగా పోలీసులకు అప్పజెప్పారు షెర్లాక్ హోమ్సు డాక్టర్ వాట్సన్. ఇదండి ది అడ్వెంచర్ ఆఫ్ ది ఎంప్టీ హౌస్ కథ. ఆ విధంగా షెర్లాక్ హోమ్స్ను మళ్లీ బతికించాడు కోనన్ డోయల్. ఈ కొత్త కథా పరంపరకు రిటర్న్ ఆఫ్ ది షెర్లాక్ హోమ్స్ అని పేరు పెట్టాడు. 1903 సెప్టెంబర్లో అమెరికన్ పత్రికలో ఈ మొదటి కథ ప్రచురితమైన తరువాతి నెలలో ఇంగ్లాండులోని కోనన్ డోయల్ రచనలు వేస్తూ వస్తున్న పత్రిక ద స్ట్రాండ్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. గత భాగంలోనే చెప్పాను కదా, ఈ సిరీస్లో 13 కథలకుగాను అమెరికన్ పత్రిక ఇచ్చేది $45,000, ఇంగ్లాండు పత్రిక ఇచ్చే పారితోషికం ఇంకా అదనం. అంత పారితోషికం ఇస్తున్నారు అంటే ఆ ప్రచురణకర్తలకు ఎంత లాభం ఉండాలి? అంత లాభం రావాలంటే ఎన్ని లక్షల మంది ఆ పత్రికలు కొని చదవాలి? అదండి, షెర్లాక్ హోమ్స్ సిరీస్ ఆగిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా ఆ పాత్రకు ఉన్న క్రేజ్. అన్నేళ్లల్లో కోనన్ డోయల్ అనేక ఇతర నేపథ్యాల్లో నవలలు కథలు రాస్తూనే ఉన్నాడు. వాటికీ ఆదరణ, ఆయన ఆశించినంత పారితోషికం వస్తున్నప్పటికీ షెర్లాక్ హోమ్స్ ప్రాణం పోసుకోక తప్పలేదు. ఈసారి బతికొచ్చిన షెర్లాక్ హోమ్స్ జీవితాంతం కోనన్ డోయల్ను వదిలిపెట్టలేదు. ఎంత వద్దనుకున్నా, చంపాలనుకున్నా, ఆయన సృష్టించిన పాత్ర ఆయనకంటే బలమైందిగా మారి ఆయన ఉనికిని అధిగమించి శాశ్వతత్వాన్ని సంపాదించుకుంది. దట్స్ ది పవర్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్. ఈ కథా పరంపర 1904 డిసెంబర్ దాకా కొనసాగి 1905లో ద రిటర్న్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ అనే పేరుతోటి పుస్తకంగా వచ్చింది. అత్యద్భుతంగా అమ్ముడుపోయింది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇలా ఒకవైపు షెర్లాక్ హోమ్స్ కథలు, ఇంకొక వైపు ఇతర రచనలతో తీరిక లేకుండా ఉన్న సమయంలో 1906 జులైలో గత 13 సంవత్సరాలుగా క్షయవ్యాధితో బాధపడుతున్న భార్య లూయీసా, ఇద్దరు పిల్లల తల్లి, సొంత ఇంట్లోనే మరణించింది. దాదాపు గత 10 సంవత్సరాలుగా జీన్ లెక్కీతోటి ప్లేటోనిక్ ప్రేమలో ఉన్నప్పటికీ భార్య లూయీసా పట్ల నిబద్ధతతో నడుచుకున్నాడు కోనన్ డోయల్. లూయీసా మరణం ఆయనను తీవ్రమైన వేదనకు గురిచేసింది. ఏదో తెలియని అస్పష్టమైన అపరాధ భావనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కోనన్ డోయల్. కలం పట్టుకోలేక, ఏ రచనా చెయ్యలేక, ఎవరినీ కలవకుండా నెలల తరబడి ఇంటికి, ఇద్దరు చిన్నపిల్లల పోషణకు పరిమితమైపోయాడు. ఆ పరిస్థితుల్లోనే మెటీరియలిజం మానవ జీవితానికి సంపూర్ణ అర్థాన్ని ఇవ్వలేదు అని భావించిన డోయల్ స్పిరిచువలిజం, సైకిక్ రీసెర్చ్, మరణానంతర జీవితం ఈ అంశాల గురించిన పుస్తకాలను విపరీతంగా చదివాడు. అదే మానసిక స్థితి అలాగే కొనసాగి ఉంటే ఏమై ఉండేవాడో కాని సర్ ఆర్థర్ కానన్ డోయల్ను మళ్లీ మనిషిని చేసింది కూడా ఒక నిజ జీవితపు డిటెక్టివ్ పరిశోధన. ఇది షెర్లాక్ హోమ్స్ కథ కాదు, కానన్ డోయల్ నిజ జీవితంలో షెర్లాక్ హోమ్స్ అయిన సందర్భం. ఇన్నేళ్లు తన మేధస్సును తన తార్కిక జ్ఞానాన్ని ఇచ్చి షెర్లాక్ హోమ్స్ పాత్ర ద్వారా ఎన్నో నేర పరిశోధనలు చేయించిన కానన్ డోయల్ ఈసారి తనే స్వయంగా నేర పరిశోధన రంగంలోకి దిగాడు 1906 చివర్లో. ఈ రీల్ టు రియల్ డిటెక్టివ్ ఎపిసోడు జార్జ్ అడల్జీ కేసు. ఆ రోజుల్లో విక్టోరియన్ ఇంగ్లాండుని పట్టి కుదిపేసిన సంచలనం. ఎవరు ఈ జార్జ్ అడల్జీ, ఏమిటి ఆ కేసు, ఇందులో కానన్ డోయల్ పాత్ర ఏమిటి తెలుసుకోవడానికి కాలయంత్రంలో కొంచెం వెనక్కు వెళ్లాలండి. ఇంగ్లాండులోని గ్రేట్ విర్లే అనే చిన్న గ్రామంలో 1870 ప్రాంతంలో షాపూర్జీ అడల్జీ అనే భారతీయ పార్సీ పెద్ద మనిషి క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తుండేవాడు. అతను చార్లెట్ అనే ఇంగ్లీషు మహిళను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లబ్బాయి జార్జ్ అడల్జీ 1876 పుట్టాడు. అది పక్కా విక్టోరియన్ యుగం అని తెలుసుకున్నాం కదా. తెల్లవారి ఆధిపత్యం ఉన్న ఆ ఊళ్ళో ఒక భారతీయుడు పాస్టర్గా ఉండడం అక్కడి స్థానికులకు, ముఖ్యంగా ఆ ప్రాంతం చీఫ్ కానిస్టేబుల్కు నచ్చలేదు. జార్జ్ అడల్జీ చిన్నతనం నుంచే ఆ కుటుంబానికి బెదిరింపు లేఖలు, అసభ్యకరమైన రాతలు వస్తుండేవి. ఈ ప్రతికూల వాతావరణంలో జార్జ్ అడల్జీ కష్టపడి చదివి లాయర్ అయ్యాడు. కాకపోతే ఆయన రూపం, నల్లటి చర్మం, ఒంటరిగా నడిచే అలవాటు అక్కడి పోలీసులకు నిరంతరం అనుమానాస్పదంగా తోచేది. మన కథా సమయం 1903 వస్తే ఆ గ్రేట్ విర్లే గ్రామంలో అర్ధరాత్రి పూట గుర్రాలు, పశువులు, కడుపులను పదునైన ఆయుధాలతో కోసి చంపే దారుణమైన సంఘటనలు వరుసగా జరిగాయి. వాటిని గ్రేట్ విర్లే దారుణాలు అనేవాళ్లు. పోలీసులు అసలు నేరస్థుడిని పట్టుకోలేక పూర్వపు కక్షలతో జార్జ్ అడల్జీని బలిపశువుని చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. 1903 ఆగస్టు 18 ఒక పోనీ తీవ్రంగా గాయపడింది. అతడి తడిసిన బూట్లమీదనున్న బురదను ఆ పశువుల కొట్టంలోని బురదగాను, కోటుమీదనున్న చిన్న దారపు పోగుల్ని పశువుల వెంట్రుకలు అని అబద్ధమాడి అడల్జీ గదిలో ఉన్న పాత షేవింగ్ కత్తులను సాక్ష్యంగా చూపిస్తూ ఆ కుర్రాణ్ణి అరెస్ట్ చేశారు. నిజానికి అడల్జీకి తీవ్రమైన కంటి చూపు దోషం ఉంది. కళ్లజోడు లేకుండా అర్ధరాత్రి అడుగు తీసి అడుగు వెయ్యలేడు. అంతేకాదు, ఏ రోజైతే నేరం జరిగింది అని పోలీసులు అభియోగం మోపారో ఆ రోజు ఆ కుర్రవాడు తండ్రితో కలిసి ఒకే గదిలో నిద్రపోయాడు. కాని జాత్యహంకారంతో కళ్ళు మూసుకుపోయిన న్యాయస్థానం అడల్జీ వాదనలను తోసిపుచ్చి ఆయనకు 7 కఠిన కారాగార శిక్ష విధించింది. 3 జైలు శిక్ష అనుభవించాక ప్రజా నిరసనల వల్ల 1906 అడల్జీ జైలు నుంచి విడుదలయ్యాడు. కాని నేరస్థుడు అన్న ముద్ర పోలేదు, లాయర్ ప్రాక్టీసు చేసుకునే అర్హత కూడా రద్దయ్యింది. 1906 నవంబర్ ప్రాంతంలో అడల్జీ సహాయం కోసం సర్ ఆర్థర్ కానన్ డోయల్ని సంప్రదించాడు. కానన్ డోయల్ లాయరు కాదు, డిటెక్టివు కాదు, కాని ఆయన రాస్తున్న షెర్లాక్ హోమ్స్ కథల సంచలనం ఆధారంగా ఆయన ఏమైనా సహాయం చెయ్యగలడేమోనని అడల్జీ ఆశ. ఆ సమయానికి కానన్ డోయల్ భార్య మరణంతో ఆవరించిన విషాదంలో తీవ్రమైన కుంగుబాటులో ఉన్నాడు. అడల్జీ నుంచి వచ్చిన విజ్ఞప్తి ఆయనలో కాస్త ఉత్తేజాన్ని కలిగించింది. కొత్త ప్రాజెక్టు, కొత్త ప్రయత్నం. సరే అని షెర్లాక్ హోమ్స్ అయితే ఎలా చేస్తాడో ఊహించుకుని ఎడల్జీకి సహాయం చెయ్యడానికి అంగీకరించాడు. ఇప్పుడు మళ్లీ మన కథనం వర్తమానానికి వచ్చింది. 1906 డిసెంబర్లో ఒక హోటల్ లాబీలో ఎడల్జీని కలుసుకున్నాడు డోయల్. ఆ సమయానికి ఎడల్జీ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. డోయల్ తన నిశితమైన కళ్లతో షెర్లాక్ హోమ్స్ మెదడుతో ఎడల్జీని పరిశీలనగా చూశాడు. ఎడల్జీ ఆ న్యూస్ పేపర్ను కంటికి దూరంగా పట్టుకుని చదువుతున్నాడు. ఆ ఒక్క క్షణంలో డోయల్ మైండ్లో సైన్స్ ఆఫ్ డిడక్షన్ మెరిసింది. నిశ్చయానికొచ్చాడు. ఇంత తీవ్రమైన దృష్టిలోపం ఉన్న వ్యక్తి అర్ధరాత్రి పూట బురద పొలాల్లో పరిగెడుతూ పశువులపై దాడులు చేయడం అసాధ్యం. ఇతడు నూరుపాళ్ళు నిర్దోషి అని. ఆ రోజు నుంచి కొన్ని వారాల పాటు నేరం జరిగిన ప్రదేశాలకు వెళ్లి పోలీసులు చేసిన అభియోగాలు ప్రతిదానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లోని ప్రముఖ రచయిత మారువేషాల్లో ఆయా ప్రదేశాల్లో తిరుగుతూ తను సృష్టించిన షెర్లాక్ హోమ్స్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు, లేదా షెర్లాక్ హోమ్స్ని తనలోకి ఆవాహన చేసుకున్నాడు. ఆయన చేసిన సునిశిత నిగూఢ పరిశోధనల ఫలితంగా పోలీసులు చేసిన ప్రతి అభియోగాన్ని తిప్పికొట్టే సాక్ష్యాలు ఏమేమి సేకరించాడంటే, పోలీసుల వాదన ఏమిటి, ఎడల్జీ ప్యాంటు బూట్లపై ఉన్న బురద పశువులను నరికిన పొలంలో నుంచే వచ్చింది. డోయల్ సేకరించిన వ్యతిరేక సాక్ష్యం, పశువులను నరికిన పొలంలో ఉన్నది పసుపు పచ్చడి చిత్తడి మట్టి, కాని ఎడల్జీ దుస్తుల మీద పోలీసులు కనుక్కున్నది ఎర్రటి మట్టి. అంటే ఆ రాత్రి ఎడల్జీ ఆ పొలంలోకి వెళ్లాడు అన్నది అబద్ధం. రెండోది, పోలీసుల వాదన ఎడల్జీ ఇంట్లో క్షవరపు కత్తుల మీద రక్తం మరకలున్నాయి. డోయల్ సేకరించిన వ్యతిరేక సాక్ష్యం, అవి అసలు రక్తపు మరకలే కాదు, ఆ కత్తుల మీద ఏర్పడిన తుప్పు మాత్రమే. మూడు, పోలీసుల వాదన ఎడల్జీ కోటు మీద పశువుల వెంట్రుకలున్నాయి. దానికి డోయల్ సేకరించిన వ్యతిరేక సాక్ష్యం, పోలీసులు ఎడల్జీ కోటును జప్తు చేసినప్పుడు స్టేషన్కు తీసుకెళ్లి గాయపడిన పశువుల చర్మం ముక్కలతో కలిపి ఉంచడం వల్ల ఆ వెంట్రుకలు కోటుకు అంటుకున్నాయి. నాలుగోది, పోలీసుల వాదన ఎడల్జీ ఆయా పశువుల రైతులకు బెదిరింపు లేఖలు రాశాడు, చేతిరాత నిపుణుడు కూడా ఆ దస్తూరి ఎడల్జీదే అని ధృవీకరించాడు. కోనన్ డోయల్ సంపాదించిన వ్యతిరేక సాక్ష్యం, ఆ చేతిరాత నిపుణుడి నివేదిక తప్పు. లోగడ కూడా ఇంకొక కేసులో ఇలాంటి తప్పుడు నివేదికలే ఇచ్చి కోర్టుతోటి అక్షంతలు కూడా వేయించుకున్నాడు. ఇట్లా వ్యతిరేక సాక్ష్యాలు సేకరించడంతో ఆపకుండా అసలు నేరస్థుణ్ణి వెదికే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు డోయల్. తను సేకరించిన ఆధారాలను బట్టి రాయ్డన్ షార్ప్ అనే స్కూల్ డ్రాపౌటు, ఒక కమ్మరి వద్ద పనిచేసే కుర్రాడు ఆ హత్యలు చేస్తున్నాడు అని నిరూపించాడు. ఈ ఆధారాలన్నింటినీ సమగ్రంగా సేకరించి పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో ప్రచురించాడు. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాడు. ఇప్పటిక్కూడా ఈ వార్తలన్నింటినీ ఇంటర్నెట్లో మీరు కూడా చదవచ్చండి. వీటన్నింటి ఫలితంగా 1907 మే నెలలో, అంటే కోనన్ డోయల్ ఈ కేసును తీసుకున్న 6 నెలలకు ఎడల్జీకి క్షమాభిక్ష లభించింది. అదే సంవత్సరం నవంబర్లో మళ్లీ లాయర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి కూడా లభించింది. ఈ విధంగా కోనన్ డోయల్ తనలోని ప్రముఖ రచయితను మించి ఎదిగిన సందర్భం ఇది. ఇలాంటి అద్భుతాలు ఇంకా జరిగాయండి కోనన్ డోయల్ జీవితంలో. టైమ్ లైన్ ప్రకారం వాటి గురించి తెలుసుకుందాం. ఈ కేసు సృష్టించిన సంచలనం వల్లనే బ్రిటన్లో తప్పుడు తీర్పులను సవరించడానికి అప్పట్లో కోర్ట్ ఆఫ్ క్రిమినల్ అపీల్ అనే అత్యున్నత న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ విధంగా డిటెక్టివ్ పరిశోధన విధానం అనేది సిద్ధాంతాలకు కథలకు మాత్రమే పరిమితమైంది కాదు, అభ్యాసాత్మకంగా కూడా ఆచరణీయం అని స్వయంగా నిరూపించాడు సర్ ఆర్థర్ కోనన్ డోయల్. ఈ కేసు పరిశోధన అన్వేషణ పనుల్లో మునిగిపోయి భార్యావియోగపు కుంగుబాటు నుంచి తేరుకున్నాడు. తన కోసం పదేళ్లుగా వేచిచూస్తున్న జీన్ లెక్కీని మర్చిపోలేదు. తన 48 సంవత్సరాల వయసులో 34 సంవత్సరాల వయసున్న జీన్ లెక్కీని 1907 సెప్టెంబర్లో ద్వితీయ వివాహం చేసుకున్నాడు. తరువాతి కాలంలో వాళ్ల దాంపత్యం జీవితాంతం అన్యోన్యంగా కొనసాగింది. 3 సంతానం జన్మించారు. మొదటి వివాహానికి కలిగిన 2 పిల్లలు కూడా వాళ్లతో కలిసి పెరిగారు. మరో 10 తర్వాత పెద్ద కుమారుడి మరణం దాకా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులు లేకుండా కొనసాగింది సర్ ఆర్థర్ కోనన్ డోయల్కి, జీన్ లెక్కీకి. ఆ విషాద ఘట్టం గురించి కొద్ది నిమిషాల్లో టైంలైన్ ప్రకారం తెలుసుకుందాం. 1907 సెప్టెంబర్లో ద్వితీయ వివాహం తర్వాత గత సంవత్సరంగా కుంటుపడిన రచనా వ్యాసంగాన్ని మళ్లీ మహోద్ధృతంగా కొనసాగించాడు. ఈ క్రమంలో 1907 తర్వాత చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI power training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhomes.com.
4: విరిజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ప్రముఖ ఆంగ్ల రచయిత షెర్లాక్ హోమ్స్ పాత్ర సృష్టికర్త సర్ ఆర్థర్ కోనన్ డోయల్ గురించిన ప్రత్యేక కార్యక్రమం మూడవ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో షెర్లాక్ హోమ్స్ చిన్న కథల ప్రభంజనాన్ని 1903లో కోనన్ డోయల్ ఎలా పునఃప్రారంభించాడో తెలుసుకున్నాం. మొదటి భార్య మరణం, ద్వితీయ వివాహం, జార్జ్ ఎడల్జీ కేసును కోనన్ డోయల్ స్వయంగా రంగంలోకి దిగి పరిశోధించి అకారణ నిందితుడికి న్యాయం చేకూర్చడం, ఇవన్నీ తెలుసుకున్నాం. 1907లో ద్వితీయ వివాహం చేసుకున్నాడు అన్న అంశం దగ్గర మొదటి అర్ధభాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ రెండో అర్ధభాగంలో తెలుసుకుందాం. ద్వితీయ వివాహం తర్వాత గత కొద్దేళ్లుగా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకులు సర్దుకున్నాయి. 1908 నుంచి ఒకవైపు రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఇంకొక వైపు నాటక ప్రదర్శన నిర్వహణ వైపు అడుగువేశాడు కోనన్ డోయల్. తాను ఇంతకుముందు రాసిన, ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిన, తాను ఎంతగానో అభిమానించే తన నవలలు ద ట్రాజెడీ ఆఫ్ కొరస్కో, రాడ్నీ స్టోన్ ఆధారంగా రెండు నాటకాలు రాశాడు. కళాకారులను తనే ఎంపిక చేసుకుని రిహార్సల్సు వగైరా చేయించి ప్రదర్శనకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. లండన్లోని ప్రసిద్ధమైన థియేటర్ను 6 నెలల కోసం అద్దెకు తీసుకుని నాటక ప్రదర్శనలు ప్రారంభించాడు. పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకాదరణ లభించింది. కాని పెట్టిన ఖర్చులకు వచ్చిన ఆదాయానికి చాలా వ్యత్యాసం కనిపించింది. మధ్యలో ఆపేసి థియేటర్ లీజ్ రద్దు చేసుకుంటే ఇంకా భారీ నష్టం వస్తుంది. నన్ను వదలి నీవు పోలేవులే అన్నట్లు మళ్లీ షెర్లాక్ హోమ్స్ ఆయనను ఆదుకున్నాడు. ఎంత దూరంగా ఉంచుదామనుకున్నా షెర్లాక్ హోమ్స్ పడనివ్వలేదు. తను ఎప్పుడో రాసిన షెర్లాక్ హోమ్స్ కథ ఆధారంగా ద స్పెక్లెడ్ బ్యాండ్ అనే నాటకాన్ని 1 వారంలో రాసి రిహార్సల్స్ చేసి ప్రదర్శనకు తీసుకెళ్లాడు. షెర్లాక్ హోమ్స్ మ్యాజిక్ మరొకసారి పనిచేసింది. ఈ నాటకం లండన్లో ఊహించని సంచలనం సృష్టించింది. నాటకీయత కోసం ఒక దృశ్యంలో నిజమైన పామును కూడా ఉపయోగించాడు కోనన్ డోయల్. థియేటర్ అన్ని ఆటలకు హౌస్ఫుల్ అవడంతో డోయల్కు వచ్చిన నష్టాలన్నీ భర్తీ అవడమే కాక లాభాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చాయి. ఈ నాటకాల ప్రయోగాలు జరుగుతున్న రోజుల్లోనే 1909లో ద క్రైమ్ ఆఫ్ ది కాంగో అనే 150 పేజీల పుస్తకాన్ని కేవలం 8 రోజుల్లో పూర్తి చేశాడు. ఇది నవల కాదు, ఫిక్షన్ కథ కాదు, పరిశోధనాత్మక జర్నలిజం. కాల్పనిక సాహిత్యం రాసుకునే కోనన్ డోయల్ ఇలాంటి పుస్తకం రాయడానికి కారణం ప్రపంచంలో ఏ దేశంలో ప్రజా వ్యతిరేక కుట్రలు జరుగుతున్నా తన గొంతు వినిపించడం, తనకు వీలైనంతలో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యడం. ఈ లక్షణమే ఆయనను

తన సమకాలీన రచయితల్లో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ది క్రైమ్ ఆఫ్ ది కాంగో పుస్తకం నేపథ్యం ఏమిటంటే, ఈ పుస్తకం ప్రచురితమైన 1909కి 30 ఏళ్ల క్రిందటే మొదలైన వలసవాద కుట్ర. 1879 ప్రాంతాల్లో బెల్జియం రాజు లియోపాల్డ్ కాంగో దేశంలో వెనుకబడిన జాతుల వాళ్లు నివసించే సహజ వనరులు అపారంగా ఉండే ప్రదేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ పరిసరాల్ని బాగుచేస్తాను అనే సాకుతోటి అక్కడికి తన సేనలను పంపించి నెమ్మది నెమ్మదిగా ఆ ప్రదేశాలన్నింటినీ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడ లభించే సహజ వనరులను సేకరించడానికి స్థానిక ప్రజలను నిర్బంధ శ్రామికులుగా మార్చాడు. ఎదురు తిరిగిన వాళ్లను కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం, అవయవాలు నరికెయ్యడం, ఇంకా దూరం వెళ్లి కొంతమందిని చంపేయడం, ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడు బెల్జియం రాజు లియోపాల్డ్. ఆ దారుణాల గురించి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి తను స్వయంగా ఆ ప్రదేశాలకు పర్యటించి సమగ్ర అధ్యయన గ్రంథంలాగా ద క్రైమ్ ఆఫ్ ది కాంగో పుస్తకం రాశాడు కోనన్ డోయల్. ఆ పుస్తకంలో బెల్జియం రాజు దశాబ్దాలుగా కాంగోలో సాగించిన దారుణాలను కళ్లకు కట్టినట్లు గ్రంథస్థం చేశాడు. మీరు కూడా చదవచ్చండి ఆ పుస్తకాన్ని. 1, ఆ రోజుల్లో వలసవాదం ఎంత దారుణంగా ఉండేదో తెలుస్తుంది. 2, కోనన్ డోయల్లోని నిబద్ధత, నిజాయితీ, అన్యాయాలను ఎదురించే స్వభావం అర్థమవుతాయి. కేవలం అలా ఒక పుస్తకం రాసి ఊరుకోకుండా లెక్చర్ టూర్స్ని కొనసాగించి వివిధ ప్రదేశాలకు వెళ్లి కాంగోలో జరుగుతున్న అన్యాయాల గురించి వివరించాడు. అమెరికా, జర్మనీ అధ్యక్షులకు తీవ్రమైన స్వరంతో ఉత్తరాలు రాశాడు. ఒక కమర్షియల్ రచయిత ఒక ఉద్యమంలాంటి రచనను పొలిటికల్ రీసెర్చ్ చెయ్యడమే కాకుండా అసలు సమస్య పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నించడం, ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి కాబట్టి కేవలం షెర్లాక్ హోమ్స్ కథల గురించే కాకుండా కోనన్ డోయల్ గురించి ఇన్ని అదనపు విశేషాలు తెలుసుకుంటున్నామండి, శ్రోతలు గ్రహించగలరు. ఇంకా షెర్లాక్ హోమ్స్ సాహిత్యం ప్రజాదరణ పొందడము, కోనన్ డోయల్ని కోటీశ్వరుణ్ణి చెయ్యడము ఇవి మాత్రమే కాదండి. ఈరోజు పోలీసు పరిశోధనల్లో వాడే ఫోరెన్సిక్ సైన్స్కి పరోక్షంగా, కొంతమేర ప్రత్యక్షంగా కూడా షెర్లాక్ హోమ్స్ సాహిత్యం కారణం అనేది గమనించదగ్గ అంశం. ఎలాగంటే, షెర్లాక్ హోమ్స్ కథల్లో కోనన్ డోయల్ అనుసరించిన సైన్స్ ఆఫ్ డిడక్షన్ విధానాల వల్ల ప్రభావితుడై ఎడ్మండ్ లోకార్డ్ అనే పెద్ద మనిషి 1910లో ఫ్రాన్సులో ప్రపంచంలోని మొట్టమొదటి పోలీసు ఇన్వెస్టిగేషన్ ల్యాబొరేటరీని స్థాపించాడు. ఈ ల్యాబొరేటరీ స్థాపనకు షెర్లాక్ హోమ్స్ సాహసాలే ప్రధాన స్ఫూర్తి అని ఆయన స్వయంగా ప్రకటించాడు కూడా. వేలుముద్రలు సేకరించడం, దుమ్ము ధూళి కణాలను విశ్లేషించడం, దుస్తుల దారాలను పరీక్షించడం, ఇలాంటి ఆధునిక ఫోరెన్సిక్ పద్ధతులన్నీ షెర్లాక్ హోమ్స్ కథల స్ఫూర్తితో వేగం పుంజుకున్నాయి అని కొంతమంది అధ్యయనకారుల అభిప్రాయం. ఈ విధంగా సర్ ఆర్థర్ కోనన్ డోయల్ ఒకవైపు రచయితగా, ఇంకొక వైపు వివిధ సామాజిక బాధ్యతా కార్యక్రమాలతో తనదైన చైత్రయాత్ర కొనసాగిస్తున్న రోజుల్లో ఆయన రాసిన మరొక అద్భుత రచన ద లాస్ట్ వరల్డ్, అద్భుత కల్పన. ది లాస్ట్ వరల్డ్లో ప్రధాన పాత్ర ప్రొఫెసర్ ఛాలెంజర్. ఈ నవలా నేపథ్యం ఏమిటంటే, షెర్లాక్ హోమ్స్ కథలు రాస్తున్నా, వాటి ద్వారా అపరిమితమైన ప్రజాదరణ ఆదాయం లభిస్తున్నా, కోనన్ డోయల్ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ షెర్లాక్ హోమ్స్ నీడ పడకుండా అంతకు మించిన ప్రజాదరణ పొందగలిగే రచనలు చెయ్యాలి అని. ఆ క్రమంలో ఆయన ఇంటికి సమీపంలో యుగాల క్రిందటి డైనోసార్ లాంటి జంతువుల పాదముద్రలు కనిపించాయి అని ప్రకటించాడు. దాని ఆధారంగా కథ అల్లుకున్నాడు. దానిలోని ప్రధాన పాత్ర ప్రొఫెసర్ ఛాలెంజర్ని షెర్లాక్ హోమ్స్ పాత్రకు పూర్తి విరుద్ధంగా రూపుదిద్దాడు. షెర్లాక్ హోమ్స్ హేతు

నిబద్ధంగా ప్రశాంతంగా ఉంటూ నేరాలను ఛేదించే పాత్ర అయితే, ప్రొఫెసర్ ఛాలెంజర్ అత్యంత ఆవేశపరుడు, సాహసప్రియుడు, కాని మొరటు స్వభావం కలవాడు. అందర్నీ అరుస్తూ ఉంటాడు, అందరిమీద అజమాయిషీ చలాయిస్తూ ఉంటాడు. ఈ కథ దక్షిణ అమెరికాలోని మారుమూల ప్రాచీన కాలం నాటి పీఠభూమికి ప్రొఫెసర్ ఛాలెంజర్ నాయకత్వంలో సాగే యాత్ర గురించి. అక్కడ ప్రాచీన యుగం జీవుల ఉనికికి ఆధారం కనుక్కున్నాను అని ప్రొఫెసర్ ఛాలెంజర్ ప్రకటిస్తాడు. కాని శాస్త్రీయ సమాజం దాన్ని అంగీకరించదు. ప్రొఫెసర్ ఛాలెంజర్ బృందం ఆ పీఠభూమికి ప్రయాణించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలు, వింతైన ప్రాచీన యుగం నాటి జంతువులు, ఇలా సాగుతుంది లాస్ట్ వరల్డ్ కథ. ఈ నవల తొలిసారి 1912 మొదట్లో అమెరికన్ పత్రికల్లో ప్రచురితమై సంచలనం సృష్టించింది. ఆ విజయం తర్వాత 6 నెలలకు లండన్లోని కోనన్ డోయల్ మాతృపత్రిక లాంటి ద స్ట్రాండ్ మ్యాగజైన్లో ప్రచురితమై అక్కడ కూడా అశేషమైన ప్రజాదరణ పొందింది. అంటే అట్లాంటిక్ సముద్రానికి 2 వైపులా విజయపతాకం ఎగరేసింది ది లాస్ట్ వరల్డ్ నవల. ఈ నవలే తర్వాత రోజుల్లో వచ్చిన ఎన్నో హాలీవుడ్ డైనోసార్ సినిమాలకు, అలాగే సుప్రసిద్ధ జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఈ నవల కోనన్ డోయల్ రచనా జీవితంలో ఒక పన్నీటి జల్లు లాంటిది. ఎందుకంటే షెర్లాక్ హోమ్స్ పాత్ర ప్రమేయం లేకుండా ఘన విజయం సాధించింది. కోనన్ డోయల్ ఒక అద్భుతమైన వైజ్ఞానిక సాహస నవలా రచయితగా మళ్లీ మళ్లీ తనను తాను నిరూపించుకోవడానికి ఎంతగానో సహాయపడింది. ఇంకా విశేషమేమిటంటే ఈ నవల విజయాన్ని కొనసాగిస్తూ ప్రొఫెసర్ ఛాలెంజర్ పాత్రతోటి మరొక 2 సైంటిఫిక్ నవలలు ద పాయిజన్ బెల్ట్, ద ల్యాండ్ ఆఫ్ ది మిస్ట్ రాశారు కోనన్ డోయల్. ఈ సందర్భంలో ఇంకొక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ నవల రాసేటప్పుడు ఈ నవల ప్రమోషన్ కోసమని ఆయన స్వయంగా ప్రొఫెసర్ ఛాలెంజర్ లాగా మారువేషం వేసుకున్నారు. నకిలీ గడ్డం, దట్టమైన కనుబొమ్మలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు, ఆ వేషంలో తన బావగారింటికి వెళ్లి తానొక జర్మన్ డాక్టర్ను అని నమ్మించి నాటకమాడారు. ఆ తరువాత తాను మోసపోయానని తెలుసుకున్న ఆ బావగారు మారువేషంలో ఉన్న డోయల్ను గెంటేసే వరకు ఆ నాటకం కొనసాగింది. డోయలే స్వయంగా రాసుకున్నారు, "నేను కల్పించిన పాత్రల్లో అన్నిటికంటే ఎక్కువగా నవ్వించిన, సంతోషపెట్టిన పాత్ర ప్రొఫెసర్ ఛాలెంజర్ మాత్రమే" అని. అట్లాగే ఈ ప్రొఫెసర్ ఛాలెంజర్ పాత్రకు స్ఫూర్తి కూడా ఆయన మెడిసిన్ చదువుకునేటప్పుడు పాఠాలు బోధించిన ప్రొఫెసర్ విలియం రోథర్ఫోర్డ్. ఈ ప్రొఫెసర్ గారు కూడా విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆయన ప్రవర్తననే ఈ ప్రొఫెసర్ ఛాలెంజర్కి పెట్టాడు ది లాస్ట్ వరల్డ్ నవలలో. ఇంకా 1925లో ద లాస్ట్ వరల్డ్ నవల మూకీ సినిమాగా తీసినప్పుడు వాడినటువంటి స్టాప్ మోషన్ యానిమేషన్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. 1990లలో జురాసిక్ పార్క్ నవల రాసిన మైకేల్ క్రిక్టన్ ఆ తరువాత రాసిన ఒక నవలకు కోనన్ డోయల్ గౌరవార్థం ది లాస్ట్ వరల్డ్ అని పేరు పెట్టారు. అవండి, కోనన్ డోయల్ ఆశించినట్లుగా షెర్లాక్ హోమ్స్ లేకుండా ఆయనకు అఖండమైన ఖ్యాతి తెచ్చిపెట్టిన ది లాస్ట్ వరల్డ్ గురించిన విశేషాలు. దీని పుట్టుక 1912లో కదా. ఇంకా 1912లోనే కోనన్ డోయల్ మరొకసారి నిజ జీవితంలో షెర్లాక్ హోమ్స్ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందాకే జార్జ్ ఎడల్జీ కేసు గురించి తెలుసుకున్నాం కదా, అలాంటిదే ఈ సందర్భం కూడా. దీని వివరాలేమిటంటే, 1908లో స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో గిల్ క్రిస్ట్ అనే 82 సంవత్సరాల అత్యంత ధనవంతురాలైన వృద్ధురాలు తన నివాసంలో దారుణంగా హత్యకు గురయ్యింది. ఆమె ఇంట్లోని విలువైన నగలు మాయమయ్యాయి. ఈ కేసులో పోలీసులు ఆస్కార్ స్లేటర్ అనే ఒక యూదు జాతీయుణ్ణి అరెస్టు చేశారు.
ఈ ఆస్కార్ స్లేటర్ జర్మనీ నుంచి ఇంగ్లాండుకు వలస వచ్చిన యువకుడు. చిన్న చిన్న నేరాలు చేసిన చరిత్ర ఉంది. జోదగాడు కూడా, ఒకటి రెండు మారు పేర్లు కూడా ఉండేవి. పైగా ఈ వృద్ధురాలు మరణించిన వెంటనే ఆస్కార్ ఒక వారంపాటు అమెరికాకు వెళ్ళొచ్చాడు. వీటన్నింటినీ కారణాలుగా చూపించి తమకున్న యూదుల పట్ల ద్వేషం వల్లనూ ఈ ఆస్కార్ మీద నేరం మోపి కోర్టులో నిలబెట్టారు. సాక్ష్యాలను పూర్తిగా విశ్లేషించకుండా అతడికి మరణశిక్ష విధించింది కోర్టు. కానీ నిజానికి ఆస్కార్ చిన్న చిన్న నేరాలు చేసిన చరిత్ర ఉన్నప్పటికీ ఈ కేసులో పూర్తిగా నిర్దోషి. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు సంతకాల ఉద్యమం చేపట్టి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్పించారు. కాని అసలు ఆస్కార్ దోషి కాదు అని ఒక ఔత్సాహిక నేర పరిశోధకుడు 1910లో పరిశోధనా పత్రం లాంటి చిన్న పుస్తకం రాశాడు. ఇవన్నీ కోనన్ డోయల్ దృష్టికి వచ్చాయి. ఆ నేర పరిశోధకుడితో మాట్లాడాక ఆస్కార్ స్లేటర్ నిర్దోషి అన్న నమ్మకం కలిగింది డోయల్కి. లోగడ ఎడల్జీ కేసులాగానే ఈ కేసులో కూడా ఆస్కార్ నిర్దోషిత్వాన్ని నిరూపించాలి అనుకున్నాడు. 1912లో ద కేస్ ఆఫ్ ఆస్కార్ స్లేటర్ అనే సొంతంగా చేసిన పరిశోధనా ఫలితాలను పత్రికలో ప్రచురించాడు. కోనన్ డోయల్ సేకరించిన ఆధారాలు ఏమిటంటే, ఆ వృద్ధురాలు అపరిచిత వ్యక్తులు ఇంటికొస్తే తలుపు తీసేది కాదు. ఆస్కార్ స్లేటర్కి ఆ వృద్ధురాలికి ఇంతకుముందు అస్సలు పరిచయమే లేదు. అందువల్ల ఆ వృద్ధురాలికి తెలిసిన వాళ్లే ఈ పనిచేసి ఉండాలి. ఆ ఇంట్లో పని మనిషి ఇచ్చిన సాక్ష్యాన్ని తొక్కిపట్టి ఆస్కార్ని నిందితుడిగా చూపించారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ వృద్ధురాలి మరణానికి వెంటనే ఆస్కార్ అమెరికా వెళ్లడానికి అస్సలు సంబంధం లేదు. ఆ ప్రయాణంలో ఆస్కార్ వేరే పేరుతో ప్రయాణించింది, ఎందుకంటే తన మొదటి భార్యకు తెలియకుండా ప్రేయసుతో వెళ్లడానికే, కాని హత్య చేసి పారిపోవడం కాదు. ఇన్ని ఆధారాలు నిరూపించడం, ప్రభుత్వం మీద న్యాయస్థానాల మీద ఒత్తిడి తీసుకురావడం 1-2 సంవత్సరాల్లో పూర్తి కాలేదు. కోనన్ డోయల్ ఈ కేసు తీసుకున్నాక మరొక 15 ఏళ్లు కొనసాగి చివరికి 1927లో ఆస్కార్ని నిర్దోషి అని విడుదల చేశారు. ఈ 15 ఏళ్లు కూడా కోనన్ డోయల్ పట్టువదలకుండా పత్రికలకు ఈ కేసు గురించి పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాస్తూనే వచ్చారు, న్యాయస్థానాల మీద ఒత్తిడి కొనసాగిస్తూనే వచ్చారు. ఆ సంవత్సరాల్లో ఆయన రాసిన వ్యాసాలన్నీ ఇంటర్నెట్లో పేపర్ కట్టింగ్స్ మీరు కూడా చూడొచ్చండి. మొత్తానికి అప్పుడు ఎడల్జీ కేసులో కొద్ది నెలల వ్యవధిలోనూ, ఈ ఆస్కార్ స్లేటర్ కేసులో అయితే 15 సంవత్సరాల తర్వాత విజయం సాధించాడు కోనన్ డోయల్. అదండి కోనన్ డోయల్ షెర్లాక్ హోమ్స్ అవతారం ఎత్తిన 2వ సందర్భం. ఇంకా కోనన్ డోయల్ జీవనరేఖల్లో తరువాతి మైలురాయి మొదటి ప్రపంచ యుద్ధ సందర్భం. రచయితగానూ ఇతర కార్యక్రమాలతోనూ తీరిక లేకుండా ఉంటున్న రోజుల్లోనే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. కోనన్ డోయల్ వయసు అప్పటికి 55 సంవత్సరాలు. వయసు పైబడిన కారణంగా సైన్యంలో చేర్చుకోవడానికి అధికారులు నిరాకరించినప్పటికీ డోయల్ వెనక్కి తగ్గలేదు. ఆయన తన కలంతో పాటు మేధస్సుని కూడా యుద్ధరంగానికి అంకితం చేశారు. ఎలాగంటే, యుద్ధరంగంలో ఫిరంగుల దాడి వల్ల వేలాది మంది బ్రిటిషు సైనికులు ప్రాణాలు కోల్పోవడం గురించిన వార్తలు చదివిన కోనన్ డోయల్ సైనికులకు స్టీల్ హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ శరీర కవచాలు అందించాలి అని బ్రిటన్ మిలిటరీ అధికారులకు నిరంతరం విజ్ఞప్తులు పంపిస్తూ లాబీయింగ్ చేశారు. అట్లాగే జర్మన్ సబ్మెరైన్ల దాడి వల్ల మునిగిపోతున్న నౌకాదళ సైనికుల కోసం ఇన్ఫ్లేటబుల్ లైఫ్ జాకెట్స్ అందించాలి అని కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. అలాగే బ్రిటన్ ఫారిన్ ఆఫీసు అభ్యర్థన మేరకు ఆయన ఇంగ్లీషు, ఫ్రెంచి, ఇటాలియన్ యుద్ధ సరిహద్దులకు స్వయంగా వెళ్లి ప్రాణాలకు తెగించి మరీ యుద్ధక్షేత్ర నివేదికల్ని

0: అవ్వడం సర్ ఆర్థర్ కోనన్ డోయల్ జీవితాన్ని 60 సంవత్సరాల వయసులో అనూహ్యమైన మలుపు తిప్పింది. ఏం జరిగిందంటే, కోనన్ డోయల్ మొదటి వివాహానికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇద్దరు సంతానం అని తెలుసుకున్నాం కదా. ఆ అబ్బాయి అంటే కోనన్ డోయల్ పెద్ద కొడుకు పేరు కింగ్స్లీ డోయల్. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే బ్రిటిష్ సైన్యంలో అధికారిగా చేరి ఫ్రాన్స్ రణరంగానికి వెళ్లాడు. 1916లో జరిగిన సోమ్ నదీ యుద్ధం మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైంది. ఆ యుద్ధంలో శత్రువుల తుపాకీ గుళ్లకు కింగ్స్లీ మెడ మీద తీవ్రమైన లోతైన గాయం అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తరలిచ్చారు. 1 సంవత్సరం పైగా చికిత్స కొనసాగింది. ఆ గాయం నుంచి కోలుకున్నాడు, పర్వాలేదు అనుకుంటున్న సమయంలో శారీరక బలహీనతల వల్ల 1918లో విజృంభించిన తీవ్రమైన స్పానిష్ ఫ్లూ జ్వరానికి గురై 1918 అక్టోబర్ నెలలో తండ్రి చేతిలోనే కన్నుమూశాడు పెద్ద కొడుకు కింగ్స్లీ. వందలాది కథలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు రాసి వేలాది పాత్రల భావోద్వేగాలను తన పాళ్లీ కొనతో నియంత్రించిన ప్రముఖ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ తన 57 సంవత్సరాల వయసులో ఎదురైన ఈ పెద్ద కొడుకు మరణం కలిగించిన విషాదాన్ని మాత్రం భరించలేకపోయాడు. ఇదా జీవితం అని విశ్లేషించుకుంటూ, కుమారుడు లేని లోటు కలిగించిన శూన్యం నుంచి కోలుకోకముందే సరిగ్గా 4 నెలల తర్వాత 1919 ఫిబ్రవరిలో ఆయన సొంత తమ్ముడు ఇన్సెస్ కూడా చనిపోయాడు. ఆ తమ్ముడు ఇన్సెస్ అంటే డోయల్కు ప్రాణం. చిన్నతనం నుంచే సైన్యంలో ఉన్నాడు ఆ తమ్ముడు. లోగడ డోయల్ దక్షిణాఫ్రికా, ఈజిప్టు యుద్ధాల్లో డాక్టర్గానూ విలేఖరిగానూ వెళ్లిన సమయాల్లో అక్కడి సైన్యాల్లో అధికారిగా ఉండేవాడు ఈ తమ్ముడు ఇన్సెస్. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తన ధైర్య సాహసాలతో బ్రిగేడియర్ జనరల్ స్థాయికి కూడా ఎదిగాడు. అయితే రణరంగంలో నిరంతర శ్రమ, విషవాయువుల్ని పీల్చడం వల్ల న్యూమోనియా వ్యాధికి సులభంగా లొంగిపోయి ప్రాణాలు విడవాల్సొచ్చింది ఆ తమ్ముడు ఇన్సెస్. వీళ్ళిద్దరితో పాటుగా 3 మేనల్లుళ్ళు కూడా యుద్ధరంగంలో ప్రాణాలు విడిచారు. ఇంతమంది ఆప్తుల్ని వరుసగా నెలల వ్యవధిలో కోల్పోయిన కోనన్ డోయల్ జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. నిన్నటి వరకు శాస్త్ర సాంకేతికతను నమ్మిన డాక్టర్ కోనన్ డోయల్ శవపరీక్షల ఆధారంగా నేరాలను ఛేదించే షెర్లాక్ హోమ్స్ను సృష్టించిన ఆ హేతువాది మేధస్సు మరో మార్గంలోకి మళ్ళింది. మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందా, మరణించిన నా కొడుకు నాతో మాట్లాడతాడా అనే ఆరాటంలో నుంచి ఆయన ఆధ్యాత్మికవాదం, స్పిరిచువలిజం వైపు పూర్తిగా మళ్ళాడు. అదేదో కేవలం అర్థం చేసుకునే కార్యక్రమం కాదండి, దాన్ని ఒక కొత్త మతంలాగా స్వీకరించాడు. మరణించిన వారి ఆత్మలతో మాట్లాడడం సాధ్యమేనని, తాను మాట్లాడానని, మరణించిన వారి ఆత్మలను తాను చేతులతో తడిమి చూశానని తను బలంగా నమ్మాడు. ప్రపంచాన్ని నమ్మించాలని శాయశక్తులా ప్రయత్నించాడు. 60 సంవత్సరాల వయసు వచ్చేదాకా హేతుబద్ధతే జీవన సత్యంగా సైన్స్ ఆఫ్ డిడక్షన్ని ప్రచారం చేస్తూ మూఢనమ్మకాలకు దూరంగా రచనలు చేస్తూ ఖ్యాతి తెచ్చుకున్న సర్ ఆర్థర్ కోనన్ డోయల్ తన జీవన ప్రస్థానంలోని చివరి దశాబ్దం దీనికి పూర్తి విరుద్ధంగా స్పిరిచువలిజం, ఆత్మలతో సంభాషణ ఇలాంటి వాటి విశ్వాసంతో ఎలా కొనసాగిందో వచ్చేవారం ఆర్థర్ కోనన్ డోయల్ జీవన రేఖలు 4వ భాగం చివరి భాగంలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 4వ భాగం చివరి భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ Kiran.
1: Looking to add an ADU in your backyard? Expand ADU can help. Expand ADU is a full service ADU company that can make your ADU dream

0: 855-265-5992.
1: The following program is brought to you by VJ Creations.
2: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
3: Event highlights: 40 feet Ravan Dahan, spectacular fireworks,
2: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
3: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
2: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
4: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకలా నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెసెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణె, మైసూర్, మంగళూరు, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ by my square feet.
4: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At U Smile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
3: U Smile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
5: Hi everybody, I'm Sakina Kev.

0: హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు హలో తెలంగాణ రేడియో ఆన్ విరిజల్లు. నేను మీ హోస్ట్ ప్రత్యూష.
1: నేను మీ హోస్ట్ గలిమల్లి, ఏకే సుధాకర్.
0: అండ్ వీ హావ్ విజయ్ చావా. Yes. So, మా ఈ హోస్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. మా షోకి ఒక ఇన్స్టా పేజ్ ఉంది, ఇట్స్ కాల్డ్ హలో తెలంగాణ రేడియో _బేరియా. సో దాన్ని లైక్ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ ది అప్డేట్స్. దిస్ వీక్ వీఆర్ బ్రింగింగ్ యూ అ వెరీ స్పెషల్ షో. మా తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ అవ్వబోతున్న కారణంగా వీఆర్ గోయింగ్ టు బీ డెడికేటింగ్ దిస్ షో టు బతుకమ్మ స్పెషల్. అండ్ హోప్ఫుల్లీ we have our important guests coming and talking to us as well. Aithe meeru maaku at any point of time during the show, if you want to talk to us, share with us about Batkama special, please call us at 1-877-265-5992. So ivala show loki velle mundu, first mana Vijay Chava garu is going to talk about Batkama and
2: yeah,
0: also Batkama, the upcoming event.
2: Yeah. ప్రత్యూష, బ్రతుకమ్మ మన ఫ్లాగ్షిప్ ఈవెంట్ కాబట్టి ఈ రోజు కాల్ చేసిన కనీసం ముగ్గురికైనా కూడా ప్రైజ్ ఇద్దాం.
0: ఓకే అండి, షూర్.
2: Yes,
0: sure. So after a long time we have Sudhakar garu also. We have a full house, almost full house this this week.
1: ఈ గొంతు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కరెక్ట్.
2: Yeah,
1: okay. I think we have a call. Let's take the call. Namaste.
3: నా పేరు అనిల్ అండి.
1: అనిల్ సార్ నమస్తే, బాగున్నారా?
3: బాగున్నానండి.
1: చెప్పండి, మరి మా మన బే ఏరియా వాళ్ళ కోసం ఏం తెస్తున్నాం మనం?
3: మనం కుప్పట్నాడు తెలంగాణ పండుగ తీసుకొస్తున్నాం అండి.
1: ఓకే,
0: థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయల్ గారు. బిఫోర్ యూ కంటిన్యూ, జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కుపర్టినోలో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ బతుకమ్మ దిస్ ఇయర్ ఆన్ October 17th సాటర్డే ఎట్ మెమోరియల్ పార్క్. అండ్ మనకి స్పాన్సర్స్ ఉన్నారు, ఫుడ్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటుంది. అండ్ వీ విల్ ఆల్సో హ్యావ్ top 10 బెస్ట్ బతుకమ్మ గిఫ్ట్ గివ్ అవే ఆల్సో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న
2: వాళ్ళు, ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీ ఆఫ్ కూపర్టీనో, చేంబర్ ఆఫ్ కామర్స్ రెండు కూడా కంబైన్డ్ గా మనతో పాటు బతుకమ్మ ప్రోగ్రామ్ కి పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ ధమాకా.
0: సో వీఆర్ డూయింగ్ దివాళీ ధమాకా ప్లస్ బతుకమ్మ స్పెషల్.
2: బతుకమ్మ స్పెషల్ ఇన్ కూపర్టీనో ఆన్ 17th ఫ్రమ్ ఇన్ మెమోరియల్ పార్క్.
0: Yes.
2: 12 to 5. Anj, go ahead and tell a few things about what we are going to do.
3: Yeah. Hello, good evening. Andariki namaskaram. Nenu Anjaneyulu from San Jose. Mana Telangana Cultural Association gata 20 samvatsaraluga San Jose lo Batkama celebration chestundi. Ee samvatsaram Kupatna Chamber of Commerce tho kalisi మెమోరియల్ పార్క్ కుపట్నలో October 17th మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు జరిగే దివాళీ మేళలో భాగంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఫ్రీ అడ్మిషన్ అండి, ఫ్రీ పార్కింగ్ డిఆంజే కాలేజ్ లో. మీ అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఉందండి, మీ అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేషన్ లో పాల్గొనండి. అలాగే ఫేస్బుక్ లో మన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అని సెర్చ్ చేసి మా లేటెస్ట్ పోస్ట్ చూసి ఈవెంట్ కి రిసెర్చ్ చేసుకోండి.
0: షూర్ షూర్, థ్యాంక్ యూ అండి.
1: మరి ఇప్పుడు బతుకమ్మకి వచ్చి పార్టిసిపేట్ చేస్తే మరి వాళ్ళకి ఏమి మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి బతుకమ్మ తీసుకొస్తే కనుక?
3: మనము లైక్ వాళ్ళకు ఫస్ట్ 10 బతుకమ్మకి ప్రైజెస్ ఉంటాయండి, ప్లస్ అక్కడ మంచి డెకరేట్ చేస్తాము, చాలా మంది వస్తారు మనకు. సో అందరూ పిక్చర్ తీసుకోవచ్చు, లైక్ ఇట్ ఇస్ లైక్ మెగా బతుకమ్మ ఇన్ సౌత్ బే.
0: డీజే ఉందా అండి?
3: డీజే ఉంటదండి.
0: థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇన్ఫర్మేషన్. బేసికలీ ఎవ్రీథింగ్ ఉంటుంది బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి, మీకు సాంగ్స్, మ్యూజిక్, ఫుడ్ అండ్ గిఫ్ట్స్ యాజ్ వెల్. సో అందరూ ఆడవాళ్ళకి ఇదే మా స్పెషల్ ఇన్విటేషన్ ఆన్ October 17th. డోంట్ మిస్ ది ఫ్లాగ్షిప్ ఈవెంట్ బతుకమ్మ స్పెషల్ అలాంగ్ విత్ దివాళీ మేళా ఆన్ October 17th సాటర్డే ఎట్ మెమోరియల్ పార్క్ ఇన్ కుపర్టినో. సో ఆంజనేయల్ గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తుంది ఇక్కడ దసరా అండ్ దివాళీ?
3: మనము ఇక్కడ తీసే మన మన ఆర్గనైజేషన్ 20 ఇయర్స్ నుంచి చేస్తుంది. నేను 5 ఇయర్స్ నుంచి హెల్పిస్తున్నాను.
2: Coordinating this year. He is a coordinator for this year Bathkamma. And TCA has been doing for 23 years now. So,
0: okay.
2: Yeah.
0: Very nice, Andy. Nice to have you on board.
1: So, Anjali, a question. So, ఇప్పుడు మన తెలంగాణ ఆడపడుచులు దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే, ఫ్యామిలీస్ పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఎలా ఎట్లా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ దీని గురించి? ఎవరికి కావాలి?
3: మనకు ఫేస్బుక్ లో వెళ్ళి మన తెలంగాణ కల్చర్ అసోసియేషన్ సెర్చ్ చేయండి.
0: గూగుల్ ఫార్మ్స్ షీట్ ఉన్నట్టుంది కదా సార్, దాన్ని ఫిల్అప్ చేయాలి.
1: థ్యాంక్
0: యూ అండి.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, సో మరి అందరూ విన్నారు కదా ఆ ఇన్ఫర్మేషన్. నమస్తే అండి. హలో తెలంగాణ, స్వాగతం. మీరు మీ పేరు?
4: హలో, నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను. హలో
1: డీజే బాయ్, నమస్తే. ఇప్పుడే డీజే గురించి మాట్లాడుతున్నా, డీజే మాట్లాడేసాను.
4: ఓకే ఓకే. సో ఇక నేను సాగర్ కూడా లైన్ లోనే ఉన్నాడు. సాగర్ ఫ్రమ్ టీసీఏ.
5: నమస్తే నమస్తే.
1: చెప్పండి చెప్పండి.
2: సాగర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ స్పాన్సర్స్ ఫర్ బతుకమ్మ మూడ్ ప్లేసెస్ లో ఈసారి. సో హీస్ అవర్ ఫ్రంట్ లైన్ స్పాన్సర్.
4: రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హలో తెలంగాణ ఫర్ బ్రింగింగ్ బతుకమ్మ ఆన్ టు యువర్ షో. సో ఇట్స్ యూ గైస్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. సో ఈసారి బతుకమ్మ ఇప్పుడు ఆల్రెడీ మన బతుకమ్మ సంబంధాలు అనేవి స్టార్ట్ అయినాయి. So Bathkamma, we are kicking off in San Ramon on October 11th, Sunday. So madhyanam 12 gantala nunchi 5 gantala varaki untundi. Eppatlaage Bathkamma inka meeku vere cheppalsina avasaram ledhu. Every year gata 15 years 16 years nunchi chustunnaru akkada. Malli next vachesi 17th roju manaki Kupertino lo untundi City of Chambers tonni kalisi. So it's going to be another big historical event. And then we'll be having on 17th and 18th in Mantaka and Brentwood also, we are going to have Bathkamma. So we are touching all four corners of Bay Area and it's going to be awesome. Mana prekshakala mana srotalandariki kutagnyatlu vintunnanduku hello Telangana. Place entante meerandaru kuda Bathkamma ki ready gandi, Bathkamma ki randi. Let's start on 11th and end on 18th.
0: Awesome.
2: We have extended till Mantaka. We do in most traditional way. Bathkamma ante ee ladies ki bathkamma cheyadam ante vennato pettina vidya anamata. Atla manam ante sampradaya baddhanga anta ante sanskruti pratibimbinchela chestam ikkada.
4: Yeah.
0: Sir, so ఇది మనకి బతుకమ్మని మనం నిమజ్జనం చేసే ప్రాసెస్ కూడా ఒకసారి చెప్పండి.
4: బతుకమ్మ మనం ఇప్పుడు 12 నుంచి 5 వరకు మనం ఆడుకున్న తర్వాత సాంప్రదాయబద్ధంగా మనం తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో వీల్ హ్యావ్ లైక్ సే నిమజ్జనానికి అని అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాము. అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేసి తర్వాత అందరూ మనం ఇండియాలో ఎలా ఆడుకుంటారో సత్తుపిండ్లతోని అన్ని ఒకరికొకరు వాళ్ళు తెచ్చిన స్వీట్స్ గానీ పంచుకొని ఇది చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ప్రతి సంవత్సరం జమ్మి ఆకు కూడా తెప్పిస్తాము. జమ్మి ఆకుతో పాటు అలై బలై చేసుకుని అందరూ ఒకరికొకరు పెద్ద వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎవ్రీ వన్. అండ్ కొంతమంది చాలా సార్లు వాళ్ళకు కూడా కావాలని వాళ్ళ చిన్న ఫెస్ట్ పండగ ఏదన్నా గెట్ టుగెదర్ ఉంటే మా దగ్గర తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్ వన్. సో ఎందుకంటే అది చాలా మంచి ఇది అన్న శుభ సూచకం అన్న ఇదితో ఉంటుంది. అలాగే ప్రతి ఈవెంట్ లో కూడా బతుకమ్మలకి ప్రైజులు ఉంటాయి. ప్రైజులు అనేది ఏదో ఇదని కాదు కానీ ఎంకరేజ్మెంట్ మనం ఒక చిన్న దానికి ఇచ్చేయడం కోసమని బతుకమ్మ అందరికి ప్రైజులు ఉంటాయి. శారీస్ కానీ వేరే ప్రైజెస్ కానీ అన్ని ఇస్తున్నాము. సో ప్లస్ బతుకమ్మ తెచ్చిన అందరికి తెచ్చి మీకు ఒక ఛాన్స్ అనమాట అందరు కలిసి ఆడుకోవడానికి. మీరు ఇక్కడ చూసిన టీసీఏ బతుకమ్మకి వచ్చి మీరు ఒకసారి చూడండి, చుట్టూ చూస్తే మీ పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా. సో వీ డూ దట్ యాజ్ ఎ ఫ్యామిలీ. మనం ఇండియాలో కదా ఏ వాడలో ఆ వాడ ఆడుకుంటున్నట్టుగా ఇక్కడ కూడా ఏంటంటే that's why we made it like the four different places, and so that you feel that it is your hometown, and then you can play like that.
0: Very good. Thank you, Andy. Thank you for this information. Thank you for calling also.
4: Yeah.
2: Thank you, DJ and Sagar.
4: Thank you.
2: And Sagar, thank you so much for sponsoring.
0: సార్ మనం ఒక చిన్న సాంగ్ ప్లే చేసుకుని కంటిన్యూ చేద్దామా విజయ్ గారు అండ్ సుధాకర్ గారు.
5: సార్
0: లెట్స్ ప్లే సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్. గో హెడ్ సుధాకర్.
1: వెల్కమ్ బ్యాక్ టు అలా తెలంగాణ షో అండి. సో మరి మీరు ఇప్పుడు పెట్టినట్టుంటే కనుక మేము వాళ్ళ బతుకమ్మ స్పెషల్ గురించి మాట్లాడుతున్నాము. ఆ స్పెషల్ టాపిక్ సో టీసీఏ సభ్యులు జాయిన్ అయ్యి డీటెయిల్స్ కొన్ని ఇచ్చారు ఏం చేయాలనేది. ఫేస్బుక్ పేజ్కి వెళ్ళి అలా తెలంగాణ రెడీ ఆన్సర్ వచ్చేసి అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, ఫార్మ్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ అన్ని ఉన్నాయి రీచ్ అవ్వాలనుకుంటాను. ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేయండి పార్టిసిపేట్ చేయడానికి. అండ్ దెన్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, 11 అక్టోబర్ సండే రోజు కూపటినో.
0: సారీ 1 సెకండ్, అక్టోబర్ 11th ఈజ్ శాండ్రమాన్.
1: చెప్పండి,
0: అక్టోబర్ 11th ఈజ్ శాండ్రమాన్. అక్టోబర్ 17th సాటర్డే ఈజ్ కూపటినో మెమోరియల్ పార్క్. అండ్ 18th ఇస్ మాంటకా. అండ్ yes, so మీరు ఫేస్బుక్ లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అని సెర్చ్ చేస్తే మా పేజ్ ఉంటుంది, టీసీఏ పేజ్. టీసీఏ పేజ్ లో వీ పోస్టెడ్ ఆల్ ద డీటెయిల్స్ ఫర్ సైనింగ్ అప్ ఫర్ బ్రింగింగ్ యువర్ బతుకమ్మ. సో మీకు ఒక గూగుల్ షీట్ ఫామ్ ఉంటుంది, మీరు దాన్ని ఫిల్ చేయొచ్చు అండ్ యూ కెన్ పార్టిసిపేట్. బట్ రైట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు అస్ అబౌట్ యువర్ బతుకమ్మ ఎక్స్పీరియన్సెస్ ప్లీజ్ కాల్ అస్ ఎట్ అవర్ స్టూడియో 1-877-265-5992. సో విజయ్ గారు, లెట్స్ కంటిన్యూ విత్ అవర్ టాపిక్.
2: చాలా మందికి మనము అంటే మనం ఈ షో ఒకసారి దాదాపు 12-13 సార్లు చేసాం బతుకమ్మ. కానీ మళ్ళీ కూడా ఏంటంటే బతుకమ్మ అంటే పూల పండుగ అంటారు, కానీ పూల పండుగ ఏం కాదు. ఇది పూల పండుగ కంటే చాలా ఎక్కువ, పూల కంటే ఎంతో ఎక్కువ. బతుకమ్మ అంటే జీవితము, మహిళలు, ప్రకృతి, తెలంగాణ అస్తిత్వానికే ఇది ఒక వేడుక. పూలతో చేసుకునే పండుగ డెఫినెట్ గా ఇది పూలతో చేసుకునే పండుగ, కానీ అంటే దానికంటే మించింది అనమాట. అందరు మహిళలు ఒక దగ్గరకు వచ్చి ఎంతో అందంగా జరుపుకుని రంగురంగుల చీరలు, పాటలు, ఆటలు, నవ్వులు, ఒక ఆనంద కేడి నిండిపోయే పండుగ అనమాట. కొంచెం లోతుగా ఆలోచిస్తే బతుకమ్మ మనకు అంతకంటే గొప్ప విషయాలనే చెప్తుంది. అది ఒక మన జీవితం గురించి చెప్తుంది, మహిళల గురించి చెప్తుంది, కుటుంబం సమాజం గురించి చెబుతుంది, అట్లాగే ప్రకృతి, నీరు, మన నీళ్లతోటి మనకున్న అనుబంధం గురించి మాట్లాడుతుంది బతుకమ్మ. ఇప్పుడు విన్న పాటలో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అంటే అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు 1000 మైళ్ళ దూరంలో ఉన్న మనలాంటి వారికి మన అస్తిత్వం గురించి, మన భావితరాలకు, మన పిల్లలకి ఇది బతుకమ్మ పూల కంటే ఎంతో ఎక్కువ అని చెప్పే ప్రయత్నమే
1: మన
2: బతుకమ్మ పండుగ. లెట్స్ టేక్ ద కాల్.
1: ఓకే, నమస్తే. హలో తెలంగాణ షోకి స్వాగతం. మీ పేరు?
0: ఐ నో హూ ఇస్ దిస్.
1: యూ నో దెమ్? ఓకే, మీరే మాట్లాడండి మేడం, మేము మాట్లాడము.
0: ఐ నో
3: ఎక్సలెంట్, నైస్ టు హియర్ యువర్ వాయిస్ ప్రతీష. అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ గారు. అండ్
1: మాట్లాడము, మీరు ప్రతీష గారే మాట్లాడుకోండి.
3: నో ఫెంటాస్టిక్, యు నో దిస్ ఇస్ ద సీజన్ వేర్ హలో తెలంగాణ రేడియో అందరూ వినాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పటి నుండి మొదలైతే బతుకమ్మ, దెన్ ఫాలోడ్ బై యునో వినాయక చవితి నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్ ఫెస్టివ్ సీజన్
2: పండగ వాతావరణం
3: అంటే యూనో ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఎవ్రీథింగ్. శివరాత్రి అండ్ దెన్ ఫాలోడ్ బై సంక్రాంతి అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫెస్టివల్. అండ్ ద కవరేజ్ ఈజ్ ఆసమ్ అండ్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ అండ్ దిస్ టైమ్ ధనంజయ్ గారు చెప్పినట్టు దిస్ టీసీఏ బతుకమ్మ ఇస్ స్ప్రెడింగ్ అక్రాస్ ఇన్ ఆల్ కార్నర్స్ అండ్ దిస్ ఇస్ అన్ అల్టిమేట్ అథెంటిక్ బతుకమ్మ. వి ఆల్వేస్ వెల్కమ్ అండ్ దెన్ ఇది ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ద ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ టీసీఏ డస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. అండ్ అగైన్ దిస్ షో ఇస్ అమేజింగ్ టు వినడానికి, చాలా మంచి ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మై కాల్. థ్యాంక్ యూ.
2: ఆయన రాడు, మనమే పోయి చూడాలి ప్రతీష.
0: అంటే మీరు శాండ్రమోన్ లోనే కాకుండా కూపటినో దానికి కూడా రావాలి.
3: 100%. This time I'll be there in 4 places. All the 4 places.
0: Awesome. Okay. Family, please bring all your family as well. Would love to see you again.
3: Yeah. Sure. Thank you.
2: సో మనం దీనికి ఇది మాట్లాడుతున్నాం కదా ఆస్తిత్వం గురించి, అంటే బతుకమ్మ బేసిక్ ఏంటంటే పూల కంటే కూడా ఎంత ఎక్కువ, అది ఒక జ్ఞాపకం, ఒక మెమొరీ చిన్నప్పటి నుంచి, ప్లస్ అది ఒక బాండ్ కూడా, ఒక అనుబంధం. అదే మన తెలంగాణ, తెలంగాణ అంటే ఈరోజు హైదరాబాద్ నుంచి హన్మకొండ వరకు గాని, పాలమూరు నుంచి కరీంనగర్ వరకు గాని, డల్లాస్ నుంచి దుబాయ్ వరకు గాని, న్యూజెర్సీ నుంచి బేరియా వరకు గాని, ఎక్కడ ఉన్నా ఈ అక్టోబర్ వస్తే తెలుగు వాళ్ళందరికీ వినిపించేది బతుకమ్మ బతుకమ్మ అనే మాటలు, పాటలు, ఆట పాటలు. అది ముఖ్యంగా అమెరికాలో ఎంత పెద్దగా చేస్తున్నారంటే అసలు మనం అమెరికాలోనే ఉన్నామా తెలంగాణలో ఉన్నామా అనేటట్టు ప్రతి ఊళ్ళో 10-12 బతుకమ్మలు అవుతున్నాయి ఇప్పుడు.
0: కరెక్ట్ అండి, ద ఈజ్ ఆఫ్ యాక్సెస్, ద నంబర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ క్రౌడ్ దట్ హాస్ ఇంక్రీస్డ్ ఓవర్ దీస్ ఇయర్స్, వీ హ్యావ్ బికమ్ మోర్ అండ్ మోర్ ఇన్వాల్వ్డ్ కూడా. మన కమ్యూనిటీ ఈవెంట్స్ లో చాలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా వీఆర్ షోయింగ్ లైక్ కొత్త న్యూ జనరేషన్. వీ వర్ టాకింగ్ కదా
2: న్యూ జనరేషన్ క్వశ్చన్ వస్తుంది చాలా మందికి, కామన్ క్వశ్చన్, బతుకమ్మ అంటే ఏమిటి, ఎస్పెషల్లీ అంటే తెలంగాణ పిల్లలకి వచ్చేదంటే మనమే, నేనైతే మా పిల్లలకి ఒకటి చెప్పినాను, ఇది పూలు పాటలు మహిళలు ప్రకృతి సమాజం కలిసి జీవితాన్ని ఒక వేడుకగా జరుపుకునేదే బతుకమ్మ అనమాట. అంటే మిక్స్ ఆఫ్ ఆల్ సోషల్ సెలబ్రేషన్స్. ఇండియాలో అయితే మనం తంగేడు, మునుగు, బంతి, చామంతి అట్లా సీజనల్ ఫ్లవర్స్ తో బతుకమ్మను అందంగా పేర్చుకుంటాము. అట్లాగే ఇక్కడ కూడా సిమిలర్ సీజనల్ అందుబాటులో ఉన్నది. ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణ సంస్కృతితో పాటు భూమి, నీరు, మనుషుల అంటే ప్రకృతి ప్రధానంగా ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఈ బతుకమ్మ నిలుస్తుంది అనమాట. దీనికి మన టెక్నాలజీ అవసరం లేదు, ఖరీదైన అలంకరణ అవసరం లేదు, ప్రకృతి మనకు అలంకరణ ఇస్తుంది, ప్రకృతి పూలు ఇస్తుంది వాటిని, అంటే మహిళలకు ఒక అవకాశం అనమాట కళగా మార్చడానికి. ఆ సమాజమే ఈ కళను ఒక వేడుకగా మార్చింది, ఆ వేడుకే మన సంస్కృతిగా మారింది, అదే మన బతుకమ్మ పండుగ అనమాట.
0: అయితే ఇది మనకి ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు
1: మనం వాటి గురించి మాట్లాడుకునే ముందు మనం చిన్న బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకుని వచ్చేసి అసలు ఒక్కొక్క రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటిది, అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం.
4: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training. Real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhomes.com. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగ్లూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ బై my square feet.
4: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో. మీరు వింటున్నారు హెలన్ తెలంగాణ రేడియోలో. మేము బతుకమ్మ స్పెషల్ ఈవెంట్ జరగబోతున్న October 17th ఈవెంట్ యాజ్ వెల్ యాజ్ బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నాము. పీపుల్ హు ఆర్ ట్యూనింగ్ ఇన్ టుడే, ప్లీజ్ కాలర్స్ ఎట్ ఆర్ స్టూడియో 1877-265-5992 టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ వెల్ యాజ్ టు నో అబౌట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అప్కమింగ్ ఈవెంట్. సార్ విజయ్ గారు, మనము లెట్స్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ డే ఫర్ ది 8-9 days ఆఫ్ మన
5: నవరాత్రి. ఒక రోజు అలుగుతుంది బతుకమ్మ. అంటే ఫస్ట్ రోజు మనం దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. అంటే బతుకమ్మ వేడుకలకి శ్రీకారం చుడతాం ఆ రోజు. నువ్వులు బియ్యంతో మనం నైవేద్యం పెట్టేసి మన నేల మన పూలు మన బతుకమ్మ అనే థీమ్ అనమాట దానికి. రెండవ రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ, అంటే అటుకులు పప్పం బెల్లంతో నైవేద్యం పంచుకోవడము సోదర భావానికి ప్రతీక. దాంట్లో ఏంటంటే పాటల కన్నా మనం ఇక్కడ ఎట్లా అనుకుంటుంటామో అట్లా అనమాట, పంచుకోవడంలోనే పండుగ ఆనందం ఉందనేది దానికే సోదర భావానికి అది ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. మళ్ళీ మూడవ రోజు వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ అంటారు దాన్ని. ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం, అట్లాగే దానికి ఏంటంటే మన ఇంటి మన రుచి మన కుటుంబ ఆప్యాయత అని దాన్ని ఒక అంటే సోషల్ కాజ్ అనమాట. నాలుగవ రోజు వచ్చేసి నానబియ్యం బతుకమ్మ అంటారు. నానబియ్య బతుకమ్మలో పాలు బిల్లలతో నైవేద్యం, దాన్ని ముఖ్యంగా ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని తెలియవచ్చేది నానబియ్య బతుకమ్మ. అది నాలుగవ రోజు. ఐదవ రోజు వచ్చేసరికి అట్ల బతుకమ్మ అంటారు. అట్లు లేదా దోశలు ఆ రోజు మనం నైవేద్యంగా సమర్పిస్తాము. అంటే దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటి వంటల ప్రత్యేకతను గుర్తు చేస్తుంది అనమాట. అమ్మమ్మల నుంచి వంటలు నేటి తరాని వరకు ఇంట్లో చేసుకుంటే దాని విశిష్టత ఏంటి అని చెప్పేది అట్ల బతుకమ్మ. అంటే నేను కామన్ స్పీకింగ్ ఇన్ కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్. అట్లాగే

0: చేసేస్తే అలుగుతుంది, బతుకమ్మ విశ్రాంతిగా ఇస్తాం ఈరోజు. అంటే ఏమైనా అలకలు అపార్థాలు తొలగించి కలిసి మెలిసి ఉండే సందేశం ఈ పడమే, అందరం ఒకటే అని ఇవ్వాల్సింది. అది ఆరవ రోజు బతుకమ్మ. తర్వాత ఏడవ రోజు వచ్చేసి వేపకాయల బతుకమ్మ. బియ్యపిండితో వేపకాయల ఆకారం నైవేద్యం ప్రకృతి ఆరోగ్యం మన పూర్వీకుల అవగాహన గుర్తు చేస్తుంది. ఎనిమిది రోజు వచ్చేసి వెనముదల బతుకమ్మ. వెన్న నువ్వులు బెల్లంతో నైవేద్యం ప్రేమ మాధుర్యం కుటుంబానికి ప్రతీక. చివరిది వచ్చేసి సద్దుల బతుకమ్మ. ఇది ఘనంగా చేస్తాము, ఐదు రకాల సద్దులు చేసి నైవేద్యంగా సమర్పిస్తాము. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఒక స్పెషల్ డిష్ ఉంటుంది, మాలిదా అని, అది చాలా స్పెషల్. అది మనం ప్రతిసారి చేసి తీసుకురావడం జరుగుతుంది, మన దగ్గర కూడా అది ఉంటుంది. బట్ ఇది టోటల్ గా ఇట్లా మనం ప్రతిరోజు ఒక దానికి ఒక నైవేద్యం, దానికి ఉన్న అర్థం, ఒక చిన్న కథ, తెలంగాణ సాంప్రదాయం, అమెరికాలో మన పిల్లలకు దాని ప్రాముఖ్యత చెప్పుకోవడానికి వీలుంటుంది అన్నమాట.
1: విజయ గారు, నాకు ఒక క్వశ్చన్, నాకు ఎప్పటికీ సందేహం ఉండిపోతుంది. దీన్ని బతుకమ్మ చేసిన తర్వాత దాన్ని నిమజ్జనం ఎందుకు చేస్తారు?
0: అంటే దానికి అంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. బతుకమ్మ అనేది, దీన్ని ఫస్ట్ షోలోనే మాట్లాడుకున్నాం మనం, బతుకమ్మ అనేది ఆ పూలు ప్రతి అంటే ఆడవాళ్ళు ఆడతారు కానీ మగవాళ్ళంతా వెళ్లి చీలలో మనం ఏమంటాం దీన్ని, ఇక్కడ గడ్డి గాఢం తొలగించడానికి అంటే అక్కడ తంగేడు పూలు ఇవన్నీ కూడా తీస్తామన్నమాట. ఆ పూలన్నీ తీసుకొచ్చి బతుకమ్మలు పెంచడానికి ఆ ప్రకారంగా ఊరు ఊరంతా కలిసి రైతులకు హెల్ప్ చేయడానికి అదొక ప్రాసెస్. అంటే ఇంకో కోణంలో చూస్తే అవన్నీ తీసుకెళ్లి అంటే తంగేడు పూలు ఇస్ హైలీ యాంటీ బాక్టీరియల్ అనమాట. ఇప్పుడే సీజన్ అయిపోయి నీళ్ళన్నీ ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు వచ్చి చెరువుల్లో కలుస్తాయి, గుంటల్లో కలుస్తాయి, కాబట్టి ఏవైతే ఉంటాయో దే హెల్ప్ అండ్ హైలీ ఫర్టైల్ కూడా. మళ్ళీ చేలకు మనకు ఈ నెక్స్ట్ పంట వస్తుంది కదా,
1: ఇరిగేషన్ కోసం
0: ఇరిగేషన్ కూడా వస్తుంది. సో సైంటిఫిక్ గా కూడా దీని వెనుక ఒక పెద్ద ఆలోచన ఉందన్నమాట. పూర్వీకులు అట్లా చేసినారు, గడ్డి పూలు గాని తీసుకురావడము అట్లా. గడ్డి పూల్లో అంటే గడ్డి పూలు అనేది ఒక మనం ఏమంటాం దాన్ని కలుపు, అది చేలలో ఆ కలుపును ఊరంతా ఊరంతా కలిసి ఆ గడ్డి పూలను దంచడం జరుగుతుంది.
1: ఓకే, క్లీన్అప్ చేస్తారు. దాని తర్వాత దాని దాని మెడిసినల్ వాల్యూస్ కోసం వాటర్ లో కలిపి
0: చాలా మెడిసినల్ వాల్యూస్ అన్నమాట.
2: అండ్ వన్ మోర్ రీజన్ ఏంటి అంటే, సుధాకర్ గారు, మనం ఫస్ట్ డే అమ్మవారిని ఇన్వైట్ చేసుకుంటాం కదా, ఫస్ట్ డే ఇన్విటేషన్ ఇచ్చి మనం ఇంటికి పిలిపించుకున్నట్టు అవుతుంది. బట్ అదే మళ్ళీ లాస్ట్ డేకి వచ్చేసరికి అమ్మవారిని మళ్ళీ ఇంటికి పంపించేస్తాం వాళ్ళ ఇంటికి అని, అట్లా అలా అని కూడా చెప్తారు, అలా కూడా చెప్తారు. అందుకే అమ్మవారిని పంపించేటప్పుడు ఆడవాళ్ళందరూ పసుపు తీసుకుని పెట్టుకుంటారు అమ్మవారిని. ఏ పసుపుతో అయితే మనం చేసుకుంటామో గౌరమ్మని, ఆ గౌరమ్మని అందరికి పంచుకుంటారు, పంచుకుని ఇంకా పంపించేస్తున్నాము అని అన్నమాట.
1: ఓకే, సో మరి నాలాగే మీకు ఎవరికైనా సందేహం ఉంటే వినేవాళ్ళకి ఆర్ మీకు ఏమన్నా షేర్ చేసుకోవాలంటే కనుక కాల్ చేయండి 877-265-5992.
2: ఒక సాంగ్ బ్రేక్ తీసుకొని
1: మళ్ళీ వచ్చేస్తామండి. 877-265-5992 ఇస్ ద నెంబర్ టు కాల్. ఓకే, లెట్స్ టేక్ అ బ్రేక్.

0: We have a call. Let's take the call. Namaste andi. Hello Telangana Show. Swagatam. Mee peru. Thank you for calling. Hello.
1: Hello. Hello andi. Bhaskar andi na peru. Bhaskar Madhi maatladutunna. Namaste. Baagundara?
0: Naam baagunna. Meer baagina?
1: ఎలా జరుగుతుంది బతుకమ్మ
0: సంగతి సెలబ్రేషన్ సంగతి మీరు చెప్పాలి మరి మాకు ఏముండబోతుంది ఏముంటుంది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు
1: ఈసారి చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ బతుకమ్మ వీకెండ్ వస్తుంది మన యుఎస్ లో ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అది చాలా మంది ఏంటంటే ఫస్ట్ బతుకమ్మ ఇంటి దగ్గర చేసుకున్న వాళ్ళు బట్ ఈరోజు టీసీఏ కూడా ఫస్ట్ బతుకమ్మ డే నాడు కూడా జరుగుతుంది కాబట్టి అందరికి చాలా మంచి మంచి బెస్ట్ పండుగ అనుకో ఈసారి చాలా ఏళ్ళ తర్వాత ఒకసారి డేట్స్ అనౌన్స్ చేస్తారా చేసారా ఏమైనా సాయంత్రం ఎప్పుడు మంటకా ఎప్పుడు
2: మీరు ఫీల్ ఫ్రీ ఒకసారి చెప్పండి మళ్ళీ చెప్పండి
1: అక్టోబర్ 11th సాయంత్రం 12th ఏమో సన్నివేల్ అండ్ మంటకా
2: 17th.
1: జనరల్ గా బతుకమ్మ పువ్వులు తీసుకురావడము కట్ చేయడము అంతే ఇక ఆమెనే బతుకమ్మ పేరుస్తుంది అదర్ దాన్ దాట్ దట్స్ ఇట్ అంతే సద్దులు చేస్తారు కదా సద్దులు చేసినప్పుడు కూడా తిన్న పువ్వులు తీయడం వరకు అంతే అండి
0: భాస్కర్ భాయ్ మోరల్ సపోర్ట్ మస్త్ ఇస్తారు
2: బ్రేక్
0: టైంలో మా బోర్డ్ ఆపరేటర్ అంజలి ఒక క్వశ్చన్ అడిగింది ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ప్రాబ్లీ నో సో హర్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ బతుకమ్మ బికాస్ షీ డస్ షీఈ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ So Vijay Garu is going to explain clearly for her and pretty much everyone else in the Bay Area that is listening and they don't know about it. So Vijay Garu, over to you.
3: And basically we are going to fundamental question anamata.
0: Correct.
2: True.
3: You know, Batukamma ante manam ippudaka
2: English.
0: English, yeah.
3: Oh, yeah, she needs English.
2: English, okay. Yes.
3: Okay, yeah, one second. I'll come back. Telugu
2: koncham. So we'll keep,
0: Let's play a song.
3: Actually, to explain you, Batukamma is a traditional floral festival of Telangana. It's celebrated mainly by women. And Batukamma means come alive. Mother goddess, come alive. Mother, live forever. So, in simple English, Batukamma is a Telangana festival of colors. Festival of flowers. Celebrating womanhood, nature, family, community and the cultural identity. And these all come together in the form of a Batukamma. The flowers arranged in a cone shape and people dance around that decorations. And you know, it's a, we bring all seasonal flowers, beautiful floral stack in cone shaped and gather in groups and place Batukamma in center and sing traditional songs. Clap and dance in circle around it.
2: So to elaborate more,
3: yeah,
2: to elaborate more on Vijay's point, there was a folklore story long time ago in villages of Telangana. People were suffering from lot of health issues, and lot of people didn't know what to do. So they started believing in their folklore goddesses. So they, when they don't have any form of goddesses, they started using their own flowers that they grew in their backyards, in their farms, and they tried to make a goddess with that. And every day for those 9 days of Dashera, they celebrated her and they gave her offerings. And at the end of these 9 days, they they were so involved and they so celebrated her, and then they sent her away. After this process, they started seeing some improvement in the health, in their farming output. So this became a tradition since in Telangana since then, and every year it kept growing, and now it's grew in such a level that we are celebrating in whole wide world, in every part of the world.
0: Anjali, even just in India, literally
3: even in India, North India, Delhi celebrates. Varanasi celebrates, Calcutta celebrates, Bombay big time, Pune big time. They celebrate, of course, led by Telugus and South Indians, but everybody participates. It's like, you know, Navratri, Garbha, and, you know, it has become a highly
0: pan-Indian celebration, yeah, festival.
3: Yeah,
0: so, actually, literal translation of Batukamma is Jio, live, be alive.
2: And keep, so and the
0: people were dying, this tradition came in.
2: Very good. So
3: yeah,
2: recently we
3: song.
2: Were.
3: Do we have one more song?
0: We have song.
2: Before we go into song, Vijay Garu and Sudhakar Garu, recently there was another movie released in Hindi. It's about same a goddess that one of the villages in Uttarakhand, I think, they celebrate her just like us. I could relate. It's called One. The movie's name is One, but the goddess that they celebrate is called Chati Maiya. They do Chhat Puja. And I could literally
3: Chhat Puja. It's called Chhat Puja.
2: Chhat Puja. Yeah. Not Chhat. Chhat Puja. Okay. Mm-hmm. So, దానికి కూడా సిమిలర్ గానే పువ్వులు తో కాకుండా అమ్మవారికి పదార్థాలు మనలాగానే చేయడం, బెల్లము అన్నంతో కలిపి చేయటము, అమ్మవారి కోసం ఒక చాటలో ఇలా నైవేద్యం తీసుకెళ్తారు.
0: ఫారెస్ట్
2: జస్ట్ లైక్ మనకి పొలిమేర ఎలా ఉంటుంది అలాగే వాళ్ళకి వన్ దేవత అన్నమాట. వన్ దేవత. సో ఆ మూవీ ఇప్పుడు కొంచెం బాగా ఫేమస్ అయింది రీసెంట్ ఒక 1 week 2 weeks లో నుంచి, అండ్ ఐ కుడ్ రిలేట్ దట్ ఇట్ ఇస్ సిమిలర్ టు బతుకమ్మ అనిపించింది.
0: ఫ్యామిలీతో
4: కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. 288 Castor Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clear one kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services, and lot more. Specialty chefs serving special dishes every single day. For more details, visit mantraindiausa.com. Mantra India. Mantra India.
5: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
6: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
7: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్క

0: stuck in their old property. How does the mortgage genie solve that?
1: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
0: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 193-8293.
2: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్.com ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM, ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ by my square feet.
3: వెల్కమ్ బ్యాక్ అండి. మీరు వింటున్నారు హెలో తెలంగాణ రేడియో ఆన్ విరిజల్లు. మేము ఇవాళ షో వీఆర్ డెడికేటింగ్ కంప్లీట్లీ టు ఆర్ అప్కమింగ్ ఈవెంట్స్ ఫర్ బతుకమ్మ ఫెస్టివల్ హ్యాపనింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ 11th to 18th ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఏరియా, స్టార్టింగ్ ఫ్రమ్ శాన్ రమోన్, కుపర్టినో అండ్ మాంటెకా. ఐ థింక్ బ్రెంట్వుడ్ ఆల్సో విల్ హ్యాపనింగ్ ఆన్ 18th. బట్ so going forward, the next week also will be dedicated to this event and Batkamma special le nadustundi. So ee roju manam ee program lo we talked about Batkamma ante enti, Batkamma special enti, 9 days em chestamo, ela celebrate chestamo. So we have couple of winners that we want to announce that
4: sure.
3: will get
4: winners announce chese mundu manaki దసరా పండగ వస్తుంది కదా, బతుకమ్మతో పాటు ఇంకొక పెద్ద ఈవెంట్ రాబోతుంది, అది అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ వాళ్ళ దసరా దివాళీ ధమాక. అది కూడా అక్టోబర్ 17th ప్లెజెంటన్ లో జరగబోతుంది, ప్లెజెంటన్ ఫేర్వెల్స్ తో. సో మార్క్ యువర్ క్యాలెండర్స్, నెక్స్ట్ 2 weekends పండగే పండగ, సో మార్క్ చేసుకోండి, అటెండ్ అవడానికి ట్రై చేయండి. అక్టోబర్ 17th 12 PM to 11 AM అది. అండ్ దెన్ మా
3: sorry, what did you say 12 p.m. to 11 a.m.?
4: 12 noon to 11 p.m. yes. సో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, టు బి వెరీ క్లియర్.
5: ఇది
3: దసరా దివాళీ ధమాకా.
4: Correct. దసరా దివాళీ ధమాకా, దాట్స్ ఆన్ 17th 12 PM to 11 12 PM అంటే నూన్ నుంచి 11 PM వరకు. అదే రోజు బతుకమ్మ పండుగ కూడా ఉంది, ఆ పండుగ చేసుకుని దానికి వెళ్ళిపోదాం. ఓకే,
3: సో దీంట్లో రావణ దహన్ ఉంటుందా
4: సుధాకర్?
5: ఇట్స్ వెరీ బిగ్, మస్ట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బే ఏరియా.
4: Correct.
3: Yes.
4: Adi, yeah, it is an event to go to. That's like chaala manchi experience adi. So okay, dani gunchi maatladukundam malli. So mari ivala call chesina vallandarki thank you. Call chesi bathukamma gurinchi cheppina vallaki andarki, and then vintunna vallandarki kuda thank you. So mari ivala ma call chesina vallalo mem pick chesina winners DJ Anjaneyulu, Sagar, Bhaskar. మీరు virijallu@gmail.com virijallu@gmail.com కి ఈమెయిల్ చేయాలి, మీ గిఫ్ట్ మీకు వచ్చేస్తాయి. మరి పండగ గురించి మాట్లాడడానికి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వస్తాము, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్తీ, స్టే హ్యాపీ. సైనింగ్ ఆఫ్ దిస్ గల్లీ మళ్ళీ ఏకే సుధాకర్
3: అండ్ దిస్ ఇస్ ప్రత్యూష
5: అండ్ విజయ్ చావ్.
4: గుడ్ నైట్.
3: థ్యాంక్ యూ.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఇవన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: PELOPOD.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
0: If you are not one of these people, you may want to try Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.
2: మార్నింగ్ అమెరికా. Some good old-fashioned summertime showers.
3: Again, we're
4: looking
3: today at...
4: Trump, good morning.
5: Good morning.

0: India, we're coming for you.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One.
5: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Ricky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా?
11: నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: ఎక్కడ

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు FM రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698

0: travelopod.com. That is TRAVELOPOD.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
0: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ముద్దుల ముబారావుగా పెద్దమ్మాయి 18 చిన్న వీర్ సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు లోసుకుందంట. రంగుల్ రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

చూసి అంత గొప్ప ఫేసా, జర మాకు కూడా చూపించరాదే.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఎలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా,
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: India, we're coming for you.
1: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated at the Boston now.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: మందు బాబులం మేము మందు కొడితే

0: పక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meet the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ టు యువర్ లో మనం పసు ఇట్టా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ పోనగాలు లోడింగ్
0: డోంట్
1: స్టాప్ డాన్సింగ్ పోనగాలు లోడింగ్.

0: control.
1: Hey, don't stop dancing. Bonacalo loading.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Something about you got me going crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meet the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya.

0: Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
1: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
6: Zoho One.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇకాలి అహోరు ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use.